0: ఓఎస్టీ
1: మాజీ మీ ఫిల్మకి తివే ఫిల్మ్ ఇండస్ట్రీగా తుహకు స్పాను వాణి ఫద టైమ్లెస్ ఫిల్మై ఓఎస్టీ మీ భయం మీ హఫ్తాగా మీ హోవాలి లవేకి మాజీ మీ ఫిల్ము ఫొని హందాంతక తివే సినిమాగే రన్ దోస్తకిం హందాం వాళ్ళవే

అది అమల్ తన్ ఇస్లాహ్కు, అది అల్లాహుగే దీనుగా గదయం హిఫాట, ఎవరింగే దీన్ అల్లాహ్ ఖాలిస్ కుల మీహున్ మెనువీ ఫహె ఎవరిం వని ముమినుంగే తెరేన్నే, అది ముమినున్న బొడ్వగం వా ధర్మ అల్లాహ్ దివ్వానితే.

దుహాకువ సీతంగరాత లవయ మ్యూజిక్ అత్తి ఉన్న లోబి హధ్యాయక బదులు కొల్ విధానయే మిఫారు మ్యూతి ఎఫురు సార్ తిబేఫులు ఎమ్మె లోబివా ఎమ్మె గయావాగడి అహరు తకే వందెంగ్ లోయిబాయకు అడుహి టీ టైమ్ రిక్వెస్ట్ మిఫహారు కూడ బదలకాయకు ఎమ్మె కముదా లవతంగ్

అది ఎవరెన్నం ఎఖంతన్ నహి కురవ్వాఫావా హాలుగా ఎవరెన్ రిబా హిఫికంగె సబబున్నే అది మీ స్తకుంగె ముదాత బాతలు గొతుగా ఎవరెన్ క్యోంగె సబబున్నే ఎవరింగె తెరిం కాఫిరుకంగా దెమితిబి మీహున్న వేందెనివి అజాబ్ తిమన్ రస్ఖలాగె తయ్యారు కురవ్వీమే.